0: Center, 95.5. North, South, 95.6. 95.6. East, West, 98.2.
1: You are listening to your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu. Toli Ragalu. శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. నైనాతి తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. నేను అనుకుంటున్నాను మీరు కుశలంగానే ఉన్నారు. అంటే ఈ శుభ గురువారం సమయాన ఉదయం 8 అయింది. చాలా థ్యాంక్స్ ఈ సమయం మీరు ఫర్ జాయినింగ్ అస్ ఆన్ RM3 radio channel 94, 95.6 and 98.2 megahertz. హోపింగ్ దాట్ యూ డూయింగ్ వెరీ గుడ్ అండ్ గ్రేట్ అవుట్ దేర్. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంకా అమూల్యమైన సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా వినండి మణినాటి తెలుగు కార్యక్రమం యొక్క తొలి పాట, డెడికేటెడ్ స్పెషల్లీ టు ఆల్ అవర్ స్వీటెస్ట్ మ్యూజిక్ లవర్స్ అవుట్ దేర్. అండ్ హ్యావ్ డు హ్యావ్ అ వెరీ స్వీట్ అండ్ నైస్ డే ఈరోజు, ఈ గురువారపు రోజున.
4: ముందు నేను పాడతాను ఈ పాట మీకోసం. I'm going to sing a song.

So, ladies and gentlemen, priyamaina shrotalara, asalu inkokasari hrudayapurvaka dhanyavadalu and shubhodayalu meekandariki teliyajestunnanu. And ee roju vatavaranam meeru baga chustunte manasuki edo teliyani aanandam kalugutundi kadu. So, bayata chellati aa gaali aakashamlu aa mabbulu ilanti samayamlo ఒక మంచి కాఫీ చేతిలో పట్టుకుని మీరు మీకు ఇష్టమైన ప్రసారం వింటున్నారంటే అనేక అనేక ధన్యవాదాలు. ఇంకా చాలామంది ఈ సమయం ఆల్రెడీ బయలుదేరి ఉన్నారు అండ్ రైట్ ఆన్ ద వే టు వర్క్. చాలామంది పిల్లలు కూడా ఆల్రెడీ మీరు స్కూల్లోనే ఉన్నారు. సో లెట్స్ డెడికేట్ ద నెక్స్ట్ వన్ టు ఆల్ ఆఫ్ యూ స్టార్టింగ్ ద డే టుడే. హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే మార్నింగ్. స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ.

ఈరోజు నేను మీ కాలక్షేపం కోసం ఎన్నుకున్న చక్కనైనవి పాటలు మీరు తప్పనిసరిగా మెచ్చుకుంటారు. కమింగ్ రైట్ ఫ్రమ్ అవర్ లిస్ట్ అండ్ చక్కనైనవి ప్రేమ భరితమైన పాటలు ఫ్రమ్ ద ఓల్డీస్ ఆల్సో సిలెక్షన్స్ ఉన్నాయి. అండ్ మీ మనస్సు కూడా చాలా అసలు విచిత్రమైనదే కదా శ్రోతలారా, జరిగిన విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంది, జరగని విషయాల గురించి కూడా ముందుగానే ఆందోళన చెందుతుంది. కానీ ఒకసారి ఆలోచించండి, గతం మన చేతుల్లో లేదు, భవిష్యత్తు ఇంకా మన ముందుకు రాలేదు, మన చేతిలో ఉన్నది ఒకే ఒక్కటి క్షణం మాత్రమే. అందుకే నిన్నటి బాధను ఎక్కువగా మోసుకోనక్కర్లేదు, రేపటి భయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా ఈరోజు టుడే ఓన్లీ టుడే అందంగా జీవించడానికి ప్రయత్నించుకోండి, ఆలోచించుకోండి.

శ్రద్ధపూర్వకంగా లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన నాటి ప్రసారం వింటున్న మీకందరికీ కృతజ్ఞతలు. అండ్ ఒక మోటివేషనల్ థాట్తోనే మన నాటి కార్యక్రమం కొనసాగిస్తూ, సో నా ప్రియమైన శ్రోతలారా, ఈరోజు ఒక చిన్న విషయం మీతో చెప్పాలి. మీరు చేస్తున్న ప్రయత్నానికి వెంటనే ఫలితం రాకపోతే నిరాశపడకండి. ఒక్క విత్తనం నెలలో వేసిన తర్వాత వెంటనే చెట్టుగా మాడదు కదా. దానికి సమయం కావాలి, నీరు కావాలి, ఓపిక కావాలి. మన కలలు కూడా అంతే, అవర్ డ్రీమ్స్ ఆల్సో అలానే ఉంటాయి. ఈరోజు మీరు చేస్తున్న చిన్న ప్రయత్నాలు రేపటి మీ విజయానికి పునాదిగా వస్తాయి. కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఒక విషయం మాత్రం గుర్తించుకోండి, నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు, కానీ ఆగిపోవద్దు. సో ఆల్ దోస్ ఎస్పెషలీ ఈరోజు ట్రాఫిక్లో ఉన్నారు, సో ఏం వరీస్, నో వరీస్, కీప్ లిసనింగ్ టు మన నాటి ప్రసారం అండ్ బీ పేషెంట్. తప్పనిసరిగా దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే.

Especially, ladies and gentlemen, the next part, Prema Bharitamaina part, especially dedicated to the, all the lovers out there, all the music lovers out there. Asalu valaku chinna mata nenu cheptanu. Asalu manaku nachina vyakti mannato unnappudu santoshanga undatam. Adi sahajame, adi chala sulabham. Kani vallu kashtalalo unnappudu kuda vallaku andaga nilabadatam, vaalla mata vinadam, vaallanu gauravinchadam, ade nijavaina ప్రేమని. ఎందుకంటే ప్రేమ అనేది కేవలం మాటలో ఉండదు, మన ప్రవర్తనలో కనిపించాలి. కనిపిస్తుంది అసలు, మన శ్రద్ధలో కనిపిస్తుంది, మన ఇచ్చే గౌరవంలో కనిపిస్తుంది. సో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ షేరింగ్ ద లవ్ ఆల్ అరౌండ్.